0: 为数的话，
1: 发生发生我那不，那我给你钱我吧，你那我那阿伟，我趁在开车，阿姑婆阿妈呀，谁爱你？
0: Kasi ano suyo?
1: Ay, suyo. Mami, isa